0: తిన కేడి కారి కొడి దమ్మడి
1: కారి కొడి దమ్మడి కారి కొడి దమ్మడి
0: నకెంజో కర్జ్ లాహే తో రుగోహు దాల్ ఖాయే తో పురాణో సూట్ పాయే తో ఫటల బూట్ పాయే తో అసాంజో అసాంజో అసాంజో సన్యో